ఉత్తమ శ్లోకాయ నమః ఆర్యలక్షణశీల ప్రదాయ నమో ఉపశిక్షితాత్మనుపాసితలోకాయ నమః సాధువాద నిపుణాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః శ్రీమద్భగవచ్చరణ చందనీయ ముముక్షురుపాసకాభిమతాన రూప గుణ విభవైశ్వర్యశీలాజ్వరమధిక అతిశయ సంగ